తుమరు దశ కావై హసుకై సేపతి గంటల కావై శనకాదివ బ్రహ్మాయ మునిస నారద సారద సహితారి సహజం కుబేర దిక్పాల జాంతే కవి కోపిత సకే కాంతే ధూపకార సుగ్రీవ కీనా రామ మిలా రాజవదీనా తుమరే మంత్ర విభీషణ మాన లంకేశ్వర భగ సభుజ గోన ఇక సయోజన పరవాను లీలోతాయి మధుర భర్జా ప్రము

0: బలభావి చారుగా పరదాపు మారా ఐ ప్రసిద్ధ జగతు ద్వార సాధు సంత కేతు మరకవారే అసుర నిగంధ ధర మధులారే అష్ట సిద్ధి నో నేతకే దాత స్మృతి జానకి మాత రామరస తుమరే పాస సదా రఘుపతి కే దాస తుమరే భజన రామకు వై జన్మ జన్మకే దుఃఖ బిసరావై ఎంతకాల రఘుపతి పురజాయి జాన్ జన్మారి భక్త పర ఈ ఔరు దేవత చిత్తరధరణి హనుమత సేరి వరువ సుఖధరి సంగత కటమిటే సౌబీరా చూసుమరే హనుమత బలబీరా జై జై ఎను మానకు సాయి కృపా కరు గురుదేవకి నాయి జోసత పార పాడు కరికో చోటై బంది మమాసకోయి జోయ పడే హనుమాన తెలిసా కోయ సిక్ సాకి
1: ಉಸಿರು ತಗೋ ವಶಿಷ್ಠ, ಕಂಟಿನ್ಯೂಸ್ ಆಗಿ ಹೇಳ್ಬಿಟ್ಟೆ ಅದಕ್ಕೆ. ವೆರಿ ಗುಡ್. ಯಾರು ಹೇಳ್ಕೊಟ್ಟಿದ್ದು ನಿಂಗೆ ಇದನ್ನ?
0: ಅಮ್ಮ
1: ಹೇಳ್ಕೊಟ್ಟಿದ್ದ. ಅಂದ್ರೆ ನೀನು ಹೆಂಗೆ ಜಲ್ದಿ ಕಲ್ತ್ಕೊಬಿಟ್ಟ, ಇಲ್ಲ ದಿನ ಹೇಳ್ಕೊಡ್ತಿದ್ದ ಹೇಗೆ, ಇಲ್ಲ ಮನೆ ಓದಿ ಓದಿ?